కాసు సిక్కాహత్తక్కింత మిగిలెంబుద కలిసు బెవరిళిసి గళిసిద ఒందు కాసు.

0: భూతోడిగా ఉవ్వి ఇతన కాలావధి నేమ తంబిల ఉవ్వి ఇతను అని గుంతావుడు పండు ఒవ్వే ఉంచి సాంస్కృతికమైనవాడు ధార్మికమైనవాడు అతను బేతవుల కార్యక్రమం మర్యాలకు కార్తీయుడుక వెంకర బరస ఆటిపుర అవు ఖరీదు సోణ తింగుళ్ళు ఒక దేవేరు పొస దేవేరు తోజి వేరు నాకు సూర్య ఒల్పుతో జవన సోణ తింగుళ్ళు ఒక్క అప్పగ దేవస్థానంద బాకిలు దెప్పును భూతస్థానంద బాకిలు దెప్పును ఒక ఒంజి రీతి పో ఈ ప్రాకృతిక హిన్నెలెడుతున్నాక పొస వర్షద రీతిని మనతో బర్పారు సోడు బుక్ ఆ హిన్నెలెట్టు అంచెపండ మర్యాలడుగు పూరల కష్టం ఇనినంక షామ్యాన ఉండు అతను తగడ షీటుపాడు అతను హాలు నుల్లబోడైనత్ బుంబు మదిమే ఉంది ఇతను ఇల్లలు చెప్పారాడు భారీ పనులుడే మనతో ఊరు దగ్గర పూర సేరదు మనం ఇని ఇన్నిడిదేలే మధ్య కాకుండా కూడలే బర్పులు వ్యవస్థ వేస్తాం హాలులు ఏతు సావిర జన సేరుదు చిన్న మనపున కార్యక్రమం మనపున హాలులో పోర వెహికల్ ఈ వ్యత్యాసాలు గమనించలేదు అంటే ఇని పూర ఆవు దుంబు ఈ కారణం కోసం ఈ నిషేధవాద ఈయన దూర దీదిత్తే కష్ట అప్పుడు పూరగల వ్యవస్థ ఈ జీవనం ఎలెట్ ఈ అత్తుందంటే బేతదల సమస్య దాల ఈ జీవన ఇప్పుడు ఎన్న తిరువాడికత ప్రకారం
1: బహుశా లెక్కులు మాత పిదే బర్పంజి నంబికే
0: ఉండుతున్నాడు దుంబుద ప్రత్యంజలు కూడా నంబికే అన్నికి పనరపోనుందంట దుంబు నమ్మ ఇనికల ఉండి హిరి ఎక్కడ పనిపేరు హళ్ళిడు కజవు రాత్రే అడితుండ్ల అకస్మాత్ ఇల్లుడు అడితారు కజవు పిదే కొంచెం నంబికే పొలుసు పోపండు ఇల్లు లక్ష్మి పోపాలి లక్ష్మి పండ సంపత్ కజాడి దుంబుద పోర్తుడు ఇల్లు ఇతను ముళి తమాడు తమాడు మన్నుద గోడె అయికి ఒవే టైల్స్ అవాడు దారేంచి నెలల బరే మన్నుద నెల బాకిలు తట్టిదనం మరత్తనించిన ఇప్పుడు అతి ఒవే ఆధునిక స్పర్శ ఒవుల ఇజ్జాడు దుంబుదేడు ఒక ఇల్లుద సుత్త ఇత్తదలెక్క ఇల్లు ఎజ్జి టైల్స్ పాడినజ్జి ఇంటర్లాక్ పాడినజ్జి ఓవుల వ్యవస్థ ఇజ్జి అకస్మాత్ రాత్రి చిమిని ఇతలకి ఎలక్ట్రిసిటీ ఇజ్జి దుంబుద కలడు ఇచ్చాడు అకస్మాత్ కెవితన మూకుదన ఉంది బంగారు చూరు దక్కదు పోదిత్తున్న రాత్రి అడిగిన పోర్తులు కజావు తొట్టు చెరుదు ఒట్టు మిక్స్ ఇదే దక్కండా అవు బుక్క తిక్కుంది లైట్ వ్యవస్థ జైకోసుకర దుమ్మిద క్లారిటీ మళ్ళీ పోల్సు సంపత్తు పోపడం అని నంబిక మిత్ దీతారు ప్రతి ఉంజిన దుమ్మిద నంబిక నంబిక పిరవడం సైన్స్ కలిసం అవుతుంది అవి ఇనికి సూక్త అత్తంది ఈని బోడైనాత ఎలక్ట్రిసిటీ వ్యవస్థ ఉండు లైటింగ్స్ ఉండు వ్యవస్థ పూర బదలాతండి ఆ కాలద నంబికని ఇనికల నమ్మ అంచెనే పడదు నంబిక మిత్త బతుందంటే నమ్మ మూడతన అప్పుడు మురకతన అప్పుడు ఇని మూడ నంబిక అనుకుడు అంచెం దుంబుద నంబికలు మూల నంబికలు అప్పగద నంబిక సత్య అయితే సైన్స్ ఉండు విజ్ఞానం ఉండు అనుకుంటు అంచెంద విచారం అంచెనే దుంబుల ఆటిద తింగోళ్ళు గట్టగ మరతిబేరుదు పన్నాక కులెక్కులు ఇల్ల దగ్గలు అండ భూతోలు పంట గట్టర్దు బతను తుడునాడు భూతోలు బతనవే గట్టర్దు బతను పండు అవికి కారణ బెత్తలు ఉండ తుడువేరు బత్తుల గట్టద మిత్రుడే బత్తం వీటికి అక్కలొట్టు భూత బత్తన బెత్త బెత్త సందరుడు బత్తన చిన్న పూర ఇతిహాసం ఉండు అంచేది అక్కలికి మూలు దళ ముందు జ్వనం పీర గట్టక పోపడం చిన్న ఆ నంబిక భూషి ఇప్పుడు భూతద హిన్నెలెట్ ఆ నిలెట్టి భూతారాధనలు ఇజ్జితులే పత్తనాజే భూతను ఉంటానుందండ బుక్క ఇల్లు దులాయిద మాత కళ్ళు రొట్టి బుక్క సన్న పుట్ట భూతలేగా ఆటి
1: అమ్మవచ్చు
0: బడ సూర్యుడుకుండ ఇజ్జి నెజ్జి అయికి బుక్కొంజి కారణం ఉండే అనికి లేదు తెరిపోవడమండ ఇనీ భూతులు ఇల్లు దులాయిడు బత్తుదో జాల దులాయిడి భూతస్థానాతులు దుంబు భూతారాధనేగు గుడి ఇజ్జి ఇది బ్రహ్మ కలశం ఉంటే తుదడు ఉంజి సంస్కృతి కాణద పుదరడు దుంబు ఎంక తెరిలేకుండా ఎన్ని వెళ్ళి చెప్పిన పగల భూతులు ఇత్త ఓలిగిండ గుడ్డెడు ఉంజి ఖైరద మరత బుడ్డొట్టో ఉంజి సరుల దమరత బుడ్డొట్టో ఉంజి వెళ్ళి కళ్ళు పాడదు గుర్త గుంజి సాంకేతిక కోత పాడదు అల్లు పోతూ భూత బడసు నా ఉంది పూర సుంకేతి ఆ పొడుతుడు పూర పరిల పత్ర బడసుద్ది అట్లే వర్షోదని కొరపునే కొరదు బర్పణ చిన్న ఇత్తండు ఇని జాలుగు బతండి ఇల్లు రాతండి ఆ పొడుతుడు మర్యాలడు భారీ కష్టాన్ని గుడ్డెకు పూర పోర కష్టం విషయాడు అంచ మనతుంది తుది వేరు నుంచి ఆలోచన ఇప్పుడు బహుశా ఇంకా ఈ ఆటి తింగుడు దగ్గర దుమ్ము దగ్గర ఇత్తే దగ్గర దుమ్ము దగ్గర హోలీకే మాత్రం మస్తు వ్యత్యాసం అంచె నీకుల తిడువళికే బేతే
1: బేతే పండ అయితే ఆటి తింగళ్ళు తిక్కునంచి తినసులు పూర మస్తు పండ అయితే
0: ముందు నీకులకేన్న ప్రశ్నే బహుశా ఆటి తింగుళ్ళు తుడువేరు నమ్మ హిరియాకులు దుంబు నేను ఎక్కడే పని లెక్క నుంచి నాకేండ భారీ బంగద దిన ఇతను దుంబు ఇని బ్యాంక్ డిపాజిట్ ఇప్పు
1: దుడ్డు
0: బంగారు అల్ లాకర్ డిప్పు బెత్త బెత్త రీతిద ఉత్పత్తిద సాధిని నగరీకరణ అతండు ఔద్యమిక క్షేత్ర విస్తార అతండు బెత్త బేత ఔద్యోగిక క్షేత్ర ఉండు బేలే ఉంటున్న సందర్భ పంజిద బడవు ధరల కొరత జన్న దుమ్ముద పుడుతుడు భారీ కొరత నించిన దారుల అభివృద్ధి బిడవనికి ఈ జన్న పుడుతుడు ఆ మర్యాలద పుడుతుడు భూమి తంపేరుది ఇప్పుడు భూమి దొట్టుకు శర్ర తంపేరును తంపేరును పుడుతు శీత ఇత్యాది ఇత్యాది బెత్త బేత రోగ రుజిన జాస్తి బర్పణ పుర్తు ఆ పుర్తుడు ಐಕ್ ದುಂಬುದಕ್ಕೆ.